యమకు ఉతుమ్ సద్ధర్మయ అసన్నే నాం అతిశయిన్ గౌరవ పూర్వకవ ఎసియ యుత్తేయ ఎవిట స్వర్గ మోక్ష సంపత్తియ సెబవిన్మ సిద్ధవన్నే.

0: మాస్కేవట పోయ దవత తోట పాలదున్నా పియమిం హామినే గెదర యనతెన్నా.
1: ప్రజ్ఞావే దొరగులు వివరకరణ ఆధ్యాత్మిక హండ
2: FM 90.2 ඔස්සේ ගාලු දිස්ත්‍රික්කයට සහ අන්තර්ජාලයෙන් sudilaradio.lk අරහා මුළු ලොවටම.